పోయారో ఇండే నా కక్న తుండి లేప్న లేప్న నగి నికప్పుకి నై హాస్ అబు కదాయనో పోయిన పోయిన తీరి మగిన్ బుమ ఖల్లి.